తరా కంఫర్ట్కి ఆపరేషన్. టాన్సిల్ ఆపరేషన్కి ముస్లిం డాక్టర్ కురబాఫ్ అకమే ఇబ్ను ఉఫుల్ అందలిస్ మీనా అవహారిఫోని మీలాది భారసతేగ అడ్డిహ హవనారు. ఏన వితాళు వాగుతుగా బుళియకు దె టాన్సిల్ గాహిఫా బేర నెరవే వరక నెరే ఏగె బుడు వకికో తూను ఆలాతకు కణాలాని. అందల్స్కి మషూర్ డాక్టర్ కమ్గావా ఇబ్ను జుహురు టాన్సిల్ దుళవే నేవాల్ మద్దతిఫవనికు బలిమీహా టాన్సిల్ ఆపరేషన్ కురబాఫవే. మీ బావతు ఆపరేషన్ ఏగి కురి కుఫాను వాక ఫహాగ కురివే. విహేమా అంహెనుగే బలిత ఆపరేషన్గే మేదానుగా ముస్లిమున మిఫద ఫెంబరక దేవిఫా వాయరు అంహెనుగే బలితకా విహేముగే ఆపరేషన్ తకుగా విస్ ముస్లిమున కురియరుంతకె లిబిఫా వాంచిహేనే. సిజేరియన్ ఆపరేషన్కి ముస్లిమున్ దన్నకవే. ఎమీహంగు ఫైత్తకుగా మిఫద ఆపరేషన్ తక్కురాణు గుత్త కురిహుమున్ తక్కాఫవే.

అది దహ్యత్ ఉమం మీ సకున్నం అమరుకురా మీ హున్నే అది అల్లో ఎకలాంగ ఫాదులు అంతకంగి తెరింగ్ ఎబయక దివ్వా ఫావా తకిచ్చాయి కంత వంహనా కురా మీ హున్నే కాఫిరున్నట్టక ఇహానా తెరుకం దెనివి అజాబ్ థిమన్ రస్కలాంగ తయ్యారు కురవీమే.

ఎవరన్ని మీ సకున్న దెక్కుమట్టక ఎవరంగె ముదాతం హేదకొం ఉళే మీహున్నె అది అవ్వోహషాయ్ ఆహర ద్వహం ఈమాన్వా మీహున్నె షైతోనా ఎమీ హెగ్గె ఎక్వరియ కంగావా మీహా దన్నాశి ఫహె ఎకలే గెయి హాదహా నుబావెగింవా ఎక్వరియకే.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి